ఉన్నారు. సుదేశవైలే సభయ భూజాతిని నిరై విభూతి హారు. సృష్టికా పసి ఫేరమా పరలాయమా మొయ్య గ్రహంతు భగాత్. ముదేకి బాయక కోయ్ సైన కహే నిరై సర్వో జగా. सते रजर तमगण पञ्चय महाभूत दशै. सृष्टिका पहिले मै थिए भगत कोही थिएनन् अरू. जुदेश अहिले सबै बुझ तिमी मेरै विभूतिहरू. सृष्टिका पछि फेर महाप्रलयमा मै ग्रहन्छु भगत. मुदी

ధర్మ కుమార కైసర్యాశ్రి బ్రహ్మ జ్ఞానయాని విదూర్ కైసరి జ్ఞాన హిశు జనమ మనున్ బడాలె పని కృతి ఉజ్వల సయిత క